Ram Agassi గాయనికరాన్ని అమల్ పెరేరా, పదరంజన కళ ఎమ్ సిరి హల్పిట్.

స్నేహసే నవాతనే మగే లోవే గాయనికి చారిత ప్రియదర్శని పీరిస్ పద్మాలావ మే గీతే హేమసిరి హాల్పిటగిన్.

0: రేడియో.ఎల్కే.
1: అభివర్ధన బాలసూర్య సమగ నిరంజల సరోజినిగా ఆయన మేఘీతే పద్మాలావళి అనిత్ హేమసిరి హల్పిటర్.

బంధు సమరసింగ టెన్నిసన్ కురే నిలాంటి డైస్ కౌనరాత్న షేక్స్ కొడిపిల్లి సమగ సుశీల కోటగేతులు తవ విశాల నలు రసక్రంగపాన జుండాయి గుండాయి చిత్రపటి అయిన మీ గీతే పద్మాలావళి అన్ని హేమసిరి హాల్పిట సునీటి ఫిల్మ్స్ వెన్వి మీ చిత్రపటి అధ్యక్షనీకరాన్ని సునీల్ సోమ పీరిస్ అభిసాంధు మోయిదీన్ బెగ్ సమగ లతా వాల్పుల గాయన సాగర హిమ్య సోయా గీతే దెంగ్.

అందరూ సమగా మేగితే గానేకరాన్ని మాయా దమయంతి పద్మాధవ మా నుకీవత్ హేమశ్రీ హాల్పిటగింది.